మిత్రోఖిలం వపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.